అత్తరాంగరుడు మీరు రామయ్య రుడు కందే నే సోనా ఐ పరమేశ్వర తేరా నామ బడా సోనా రూప రుడు తేరా రూప బడా సోనా అత్తరాంగరుడు బహుత హీ సోనా తే